0: ఆయుధానామహం వజ్రం,
1: ఆయుధానామహం వజ్రం.
0: ధేనునామస్మి కామధుక్,
1: ధేనునామస్మి కామధుక్.
0: ప్రజనశ్చాస్మి కందర్పః,
1: ప్రజనశ్చాస్మి కందర్పః.
0: సర్పాణామస్మి వాసుకిః.